దుడిమిగి ముడిపిడు జీవాన సాధక పడిచి భుజన్మాన ఒప్పని ఒప్పని యజమాన బతుకి అవన బహుమాన దుడిమిగి ముడిపిడు జీవాన సాధక పడిచి భుజన్మాన నేగిల దేవరు నమ్ముడ నిరలు నూరు దేవుల సుత్తూ త్యాగే నగువిన